0: మన మిలే మునయిలే మధుబిలే కలిమయే.
1: ఆశ్రయ ఎఫ్ఎం 90 నాడినుకుం నాటార్కుపం.
2: Time check.
3: Studio clockil ippol samayam 5 mani. The time is 5 o'clock.

0: తతక జను తగతి మే
1: పదని ధని రవమ సమ్ముఖ ప్రియ రాగము పదబ పదబ పదబ నిగమ పదని దని దని గమ పదని దని నిదని నిదని మమ దని ద
0: తరగడిం తరగడిం తరగడిం తగతి మే తరగడిం తరగడిం తరగడిం తగతి మే తరగడిం తరగడిం తరగడిం తగతి మే
1: నిదరి ద నిదరి ద నిదరి ద నిదరి